0: ఉత్త కింద కలిగేమంటారు ఎంత అందమా వాణిజ్యం కూడా పోరా పైతే ఏదో ముందు అన్నది
1: కొట్టు
0: రకం మధ్యలో మేడం కొండ పని అయ్యో వాడు చెప్పాలి.